మానవీయం హృదయం నైసర్గికం సౌందర్యం ప్రతి సమాకృష్టం సందృశ్యతే. సంస్కృత సాహిత్యే మనీషిభిః కవిభిశ్చ యథా సర్వాతిశాయి మానవ జగత్ అంగీకృతం తథైవ పశవః పక్షిణోపి స్వస్వరచనాసు స్థానం ప్రాపితాః. న కేవలం తదేవ అపితు సాగరాః నద్యః పర్వతాః సూర్యః చంద్రః తారా ప్రభృతయః తైః స్వకావ్యానాం వస్తు విషయతాం నీతాః. అస్మాకం ఏతత్ మహత్ సౌభాగ్యం యత్ అస్మాకం దేశే సమయే సమయే లోకానాం మోదాయ తేభ్యః నవచేతనాం చ ప్రదాతుం ప్రకృతిః నవవధూరివ ఋతురూపేణ సమాయాతి. యథా కశ్చన్ నటః దర్శకాన్ మోహయితుం కిమువా మోదయితుం రంగమంచే సమాయాతి తథైవ ఇమే ఋతవోపి లోకాన్ ఆనందయితుం యథాకాలం సమాయాంతి. ఇమే షడ్ ఋతవః సంతి.